ఇది జైట్ కట్ చెప్తారు. హవాహిని అభి అగ్ని హరీష్ దీక్షిత్ గెలిచి జిమ్నాటిక సుని నిర్దేశక్ గంగా ప్రసాద్ మాథుర్. అబ్ ఆజ్ కా హవా మహల్ కార్యక్రమ సమాప్త హోతా హై.